0: FM 93.5, FM 93.7, La Khanna, Radio ITN.
1: ఎంతిక తర్మతిలకు నిర్మాణ్యాక్.
2: అక్కడికి ప్రోగ్రామ్ సరిమ లస్సనాయి. మంగ ఒక్కం బలన. హబై అక్కడికి ప్రోగ్రామ్ సెల్ట వడా ఇప్పీ కెరిన కవి వడన మంగ గొడక్ కెమతి. హబై దాం వెరి ఏవత్ లియన్ నతిందా అక్కడికి పొడ్డాక్ ఇదర మన తరహై.
3: మన కవి పోతాక్ కరాని ఇన్ని. ఏకై.
1: మకి ఇపెరిన పింపతి.
2: మేవనకొట అమ్మాయి మమ్మాయి జీవత్ తిన్నే బిల్ల శరందీపు గెదరక ఇలేషు అప్పే అమ్మ అందురాన్నే ఆడ పరణ బసిరే తల్లు గరంగిన కాళింది అమ్మాయి కొటిమ్మ కివ్వత్ మట నీడి అగన్నే బిలేష్ సమారిటే ఆహుంది సర్గినెక్కెన్ నతి అక్కి హెబై తావి లోకిట పెన్నన్న హదన జాతి సుదనిక్ నం నెమే
1: మకే ఇపెరని పెంవతి సత్యక రాత్రి హతై తిహట ITN Palanna.